0: సంపధ్వని.
1: కానీ సముదాయ పనులు కేంద్ర సుమతు పైన్ నాలుగు సంఘరత్న ముదికోటే.